0: Triple Z 92.3 FM.
1: శుక్లాంబరధరం విష్ణుం శిశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఓం గణానాం త్వాం గణపతియం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పృత ఆనశృణ్ణన్నూతిభిః సీద సాదనం శ్రీమహాగణాధిపతయే నమః. శ్రోతలందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. బెస్ట్. సో ఈ సందర్భంగా మనం ఈరోజు కొన్ని విఘ్నేశ్వరుడి మీద పాటలు విందాము, మళ్ళా కొద్దిగా విఘ్నేశ్వరుడి గురించి చెప్పుకుందాము.

వినాయకుడికి అనేక పేర్లున్నాయి. గణపతి, గణేశుడు, విఘ్నేశ్వరుడు, లంబోదరుడు మొదలైనవి. శ్రీ అనే గౌరవవాచకాన్ని ఈ పేర్ల ముందు మనం వాడుతూ ఉంటాం. గణం అంటే ఒక సమూహం, పతి లేదా ఈశా అంటే యజమాని, నాయకుడు అని అర్థం. ఇక్కడ గణాలు అంటే గణేశుడి తండ్రి అయిన శివుడి సైన్యాలు. గణం అంటే సాధారణ అర్థంలో ఒక వర్గం, తరగతి, సంఘం లేదా సంస్థ అని కూడా మనం భావించవచ్చు. సో గణాధిపతి అంటే అందరి గణాలకి కూడా, అన్ని గణాలకి కూడా విఘ్నేశ్వరుడు అధిపతి అన్నమాట. అందుకే గణాధిపతి అని కూడా మనం అంటాము.

హిందువుల్లో ప్రధానంగా 5 రకాలైన పంచాయతన సాంప్రదాయం ఉన్నాయి. వాటితో సంబంధం లేకుండా అందరూ కూడా గణపతిని ఆరాధిస్తారు. గణేశుణ్ణి ఆటంకాలు తొలగించేవాడిగా, విఘ్నేశ్వరుడిగా, కళలకు శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి జ్ఞానానికి ఆరాధ్యుడిగా భావించి పూజలు చేస్తాము. పనులు ప్రారంభించేటప్పుడు క్రతువుల్లో, పూజల్లో ప్రథమ పూజ గణపతికి చేస్తాము. మానవ జీవితంలో విద్య ప్రారంభ సమయంలో చేసే అక్షరాభ్యాసంలో కూడా సరస్వతీదేవితో పాటు గణపతి పూజ కూడా చేపిస్తారు. ఋగ్వేదంలోని కొన్ని శ్లోకాల్లోని బ్రహ్మణస్పతిని వేదకాలపు గణపతిగా పరిగణిస్తారు. శైవ సాంప్రదాయం ప్రకారం గణపతి పునరుజ్జీవితుడైన శివపార్వతుల పుత్రుడే, కానీ గణపతి అన్ని హిందూ సాంప్రదాయాల్లోని కూడా కనిపిస్తాడు. గణాపత్యంలో వినాయకుడు సర్వోత్కృష్టమైన దేవుడు.

అధికంగా వినాయకుని వాహనంగా ఎలుకను చూపిస్తారు. మొట్టమొదటి కాలంలో వచ్చిన వినాయక విగ్రహాల్లో వాహనాన్ని చూపలేదు. ఆ తర్వాత గణేష పురాణంలో 4 అవతారాలు ప్రస్తావించబడ్డాయి. అందులో మహోటక అవతారం వాహనం సింహం, మయూరేశ్వర అవతారం నెమలి, ధూమ్రకేతు అవతారం గుర్రం, గజానుని అవతారం ఎలుక. జైనుల సాంప్రదాయాల్లో గణేషునికి ఎలుక, ఏనుగు, తాబేలు, పొట్టేలు, నెమలి వాహనాలు వివిధ సందర్భాల్లో చెప్పబడ్డాయి. తర్వాత లిఖిత గ్రంథాల్లో వాళ్ళ మత్స్య పురాణంలో మొట్టమొదటిగా చెప్పబడింది ఏంటంటే వినాయకుడు వాహనం ఎలుక అని. ఆ తర్వాత బ్రహ్మాండ పురాణంలో, గణేష పురాణాల్లో కూడా యాడ్ చేశారు ఏంటంటే వినాయకుడి వాహనం ఎలుక అని చెప్పి. అయితే ఈ ఎలుక వాహన సంకేతం అంటే ఏంటి అన్నది కొద్దిగా మనం ఇక్కడ చూద్దాం. ఎలుక తామ సందర్భాల్లో చెప్పబడ్డాయి. తర్వాత లిఖిత గ్రంథాల్లో వాళ్ళ మత్స్య పురాణంలో మొట్టమొదటిగా చెప్పబడింది ఏంటంటే వినాయకుడి వాహనం ఎలుక అని. ఆ తర్వాత బ్రహ్మాండ పురాణంలో, గణేష పురాణాల్లో కూడా యాడ్ చేశారు ఏంటంటే వినాయకుడి వాహనం ఎలుక అని చెప్పి. అయితే ఈ ఎలుక వాహన సంకేతం అంటే ఏంటి అన్నది కొద్దిగా మనం ఇక్కడ చూద్దాం.

విఘ్నాలను నివారించడం అని మరొక వివరణ కూడా ఉంది. ఇది గ్రామదేవత లక్షణాల్లో ఒకటి. ఎలుక నెక్కినందున వినాయకుడు ఎక్కడికైనా వెళ్ళగలడు, సర్వాంతర్యామి మరొక అని మరొక అభిప్రాయం కూడా ఉంది. అంటే అన్ని కామక్రోధాలు ఇవన్నీ కూడా అణగదొక్కి ఎక్కడికన్నా సరే వెళ్ళి అందరికీ చాలా మంచి చేయగలడు, అందరిలోని కామక్రోధాలన్నీ తీసేయగలడు అని చెప్పి కూడా మనం అర్థం తీసుకోవచ్చు.

బుద్ధి సిద్ధి సమేతుడైన వినాయకుణ్ణి శ్రీ మయూరేశ్వరునిగా కొలుస్తారు. మోరగావ్లో అష్ట వినాయక మందిరంలో మూల విరాట్టుగా ఈ విగ్రహం ఉంది. వినాయకుడికి సిద్ధి బుద్ధి అనేవారు భార్యలని మనందరికీ తెలుసు. అందుకే వినాయకుడు ఉన్న చోట్ల సకల కార్యాలు సిద్ధిస్తాయి. ఎందుకంటే బుద్ధి సిద్ధి ఇద్దరు భార్యలతో కలిసి ఉన్నాడు కాబట్టి జ్ఞానం వికసిస్తుంది. ఇంకా కొరత ఏముంది? అందువలన ఏ పనైనా సరే, పూజ కానీ, పెళ్ళి కానీ, గృహప్రవేశం కానీ, ప్రారంభోత్సవం కానీ, రచనారంభం కానీ, పరీక్ష కానీ, ఉద్యోగాలు కానీ వినాయకుని పూజతోనే మొదలవుతుంది. అది మనందరికీ తెలిసిన విషయమే. కాకి రూపంలో గణపతి అన్నది కొద్దిగా ఇప్పుడు చెప్పుకుందాం. అగస్త్య మహర్షి ఒకసారి కోపించి కావేరీ నదీ జలాల్ని తన కమండలంలో బంధించేశాడు. ప్రజల ఇబ్బందిని గమనించి ఇంద్రుడు ప్రార్థించగా అప్పుడు వినాయకుడు కాకి రూపంలో వెళ్ళి నీటిని తాగినట్లుగా నటిస్తూ ఆ కమండలాన్ని దొర్లించి ఎగిరిపోతాడు. మళ్ళీ కావేరీ నది మామూలుగా ప్రవహిస్తుంది అన్నమాట. తన తొందరపాటును తెలుసుకుని అగస్త్యుడు వినాయకుడిని స్తుతిస్తాడు. భూకైలాస్ కథ మనందరికీ తెలిసిందే.

వేదాలను విభజించిన వేదవ్యాసుడు పంచమ వేదమైన మహాభారతాన్ని రాయడానికి సంకల్పించాడు. తాను చెప్తూ ఉంటే వ్రాయగల సమర్థుని కోసం గణపతిని ప్రార్థించాడు. గణపతి ఒక నియమాన్ని విధించాడు, వ్యాసుడు ఎక్కడా ఆపకుండా చెప్పాలి. ఒప్పుకున్న వ్యాసుడు కూడా ఒక నియమం విధించాడు, తాను చెప్పిన దాన్ని పూర్తిగా అర్థం చేసుకునే గణపతి వ్రాయాలి అని. ఒప్పందం ప్రకారం భారత కథారచన సాగింది. ఇది మనందరికీ తెలిసిందే. తన దంతాన్నే ఘంటంగా గణపతి వినియోగించాడు. అంతటి మహానుభావుల సమర్పణ గనకే మహాభారతం అనన్య మహాకావ్యమైంది.

మన దేశంలో వినాయకుడు మందిరాలు కోకొల్లలు ఎన్ని ఉన్నాయో లెక్కలేదన్నమాట. అందరికీ తెలిసిన విషయమే ఇది. అందులోని చాలా ప్రసిద్ధమైనవి కొన్ని ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కాణిపాకం, మహారాష్ట్రలోని వై మోర్గా, మధ్యప్రదేశ్ ఉజ్జయిని, రాజస్థాన్ జోధ్పూర్ నాగోర్ రాయ్పూర్, బీహార్ బైద్యనాథ్, గుజరాత్ బరోడా డోలక్ వల్సాద్, ఉత్తరప్రదేశ్ వారణాసి దుండిరాజ్ మందిరం, కేరళ తిరుచిరాపల్లి జంబుకేశ్వర మందిరం పిళ్ళయార్పట్టి, రామేశ్వరం సుచీంద్రం, కర్ణాటక హంపి కాసర్గోడ్ ఇదగుంజు. ఇవి చాలా ప్రసిద్ధమైన గణపతి టెంపుల్స్.

కాణిపాకం చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన గ్రామం. ఈ పుణ్యక్షేత్రం తిరుపతి బెంగళూరు జాతీయ రహదారిపై చిత్తూరు నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాణిపాకంలో కొలువు తీరిన వినాయకునికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతూ ఉంటారు అని చెప్పుకుంటారు. అలా అనడానికి కూడా ఎన్నో నిదర్శనాలు ఉన్నాయని కూడా అంటారు. స్వామివారికి 50 సంవత్సరాల క్రితం వెండి కవచం చేయిస్తే ప్రస్తుతం అది సరిపోవటం లేదని భక్తులు చెప్తారు. ఈ విషయాలన్నీ మీ అందరికీ తెలిసినవే, మనలా మనం కొద్దిగా మననం చేసుకుంటున్నాం అంతే. భక్తులను బ్రోచే ఈ వినాయకుడు వరద సిద్ధి వినాయకునిగా భక్తులు చెప్తారు. స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది.

ఆఫ్ఘనిస్తాన్లో ఇస్లాం ప్రవేశించడానికి ముందుగా హిందూ బౌద్ధ సంస్కృతుల ప్రభావం బాగా ఉండేది. ఆ కాలానికి చెందిన కొన్ని గణేష్ విగ్రహాలు కూడా లభించాయి, దాన్ని బట్టి చెప్తారన్నమాట. మహాయాన బౌద్ధంలో వినాయకుని స్వరూపం కొన్నిసార్లు బౌద్ధ దేవతగా చెక్కడం జరిగింది. వినాయకుడు అధికంగా నృత్య ముద్రలో చూపబడతాడు బౌద్ధ దేవతల్లోని. ఉత్తర భారతదేశంలో నేపాల్, టిబెట్లలో ఈ రకమైన చిత్రాలు లభించాయి. నేపాల్లో వినాయకుని హేరంబునిగా ఆరాధిస్తారు. ఈ రూపంలో ఉన్న వినాయకుడికి 5 తలలు ఉంటాయి, వాహనం సింహవాహనం. జైన గ్రంథాల్లో గణేష పూజ ప్రస్తావించబడలేదు, కానీ చాలామంది జైనులు వినాయకుని పూజిస్తారు. వారు కుబేరుని కొన్ని లక్షణాలు వినాయకునికి ఆపాదించినట్లు అనిపిస్తుంది అని చెప్పుకుంటారు కూడా. వ్యాపార వృత్తుల్లో జైనులు అధికంగా పాల్గొనడంతో దానివల్ల వాళ్ళు వినాయకుడిని కుబేరునిగా కూడా కొలుస్తారు అని చెప్పి, ఈ 9వ శతాబ్దానికి చెందిన జైన గణేష విగ్రహం కూడా ఒకటి లభించడం వల్ల జైనులు కూడా గణేషుని పూజిస్తారు అని చెప్పి అంటారు. రాజస్థాన్, గుజరాత్లో జైన మందిరాల్లో వినాయక విగ్రహాలు కూడా ఉన్నాయి.

ప్రధాన గణపతుల సంఖ్య 21, కనుకే మన ఏక వింశతి పత్ర పూజ చేస్తాము. ఇంకా అవాంతర భేద గణపతులు 11, మొత్తం కలిపి 32 గణపతులు. అవి ఒక్కసారి మనం స్మరణం చేసుకుందాము. శ్రీ గణపతి, వీరగణపతి, శక్తి గణపతి, భక్త గణపతి, బాలగణపతి, తరుణ గణపతి, ఉచ్ఛిష్ట గణపతి, ఉన్మత్త గణపతి, విద్యా గణపతి, దుర్గ గణపతి, విజయ గణపతి, వృత్త గణపతి, విఘ్న గణపతి, లక్ష్మీ గణపతి, నృత్య గణపతి, శక్తి గణపతి, మహాగణపతి, బీజ గణపతి, ధుండి గణపతి, పింగళ గణపతి, హరిద్రా గణపతి, ప్రసన్న గణపతి, వాతాపి గణపతి, హేరంబ గణపతి, త్రక్షర గణపతి, త్రిముఖ గణపతి, ఏకాక్షర గణపతి, వక్రతుండ గణపతి, వరసిద్ధి గణపతి, చింతామణి గణపతి, సంకర్షహర గణపతి, త్రైలోక్యమోహన గణపతి. ఇన్ని గణపతులు, అంటే 32 గణపతులు ఉన్నాయి. కానీ అందులో ముఖ్యంగా మనం 21 గణపతులకి పత్ర పూజ చేస్తాము.

ఇంకా పూజా విధానము అది అంటారా, అందరం చేసుకుంటాము పూజా విధానం. అందరికీ తెలుసు, కథ చదువుకుంటాము, అందరూ చేసుకుంటాం మనం వినాయకుడి పూజ. మనం కోరిన ఏ కోరికైనా సరే వినాయకుడు మనకి ఇస్తాడు అని చెప్పి అన్ని విఘ్నాలు తొలగించడానికి కూడా ముందు గణపతి పూజ మనం చేసుకుంటాము. అందరికీ తెలిసిన విషయమే. ఈసారి మనం ఈ గణపతి పూజ చాలా చక్కగా చేసుకుందాము. అదే ఇండియాలో అయితే వీధి వీధికి ఒక గణపతిని పెడతారు, మైకులు, పాటలు, అసలు ఆ యొక్క వైభవమే వైభవము, అంత బాగా చేస్తారు వాళ్ళు. అలాగే దాంట్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయనుకోండి, డబ్బులు గుంజడాలు అవి ఇవి అవన్నీ నేను చెప్పట్లేదు ఇప్పుడు మనం, ఎందుకంటే మనం వినాయకుడి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వినాయకుడి గురించే పాజిటివ్గా మాట్లాడుకుందాం. అంతా నెగిటివ్ని పక్కన పెట్టేద్దాం. ఎప్పుడు ఏ పని చేసినా నెగిటివిటీ చాలా ఎక్కువ ఉంటుంది, పాజిటివిటీ చాలా తక్కువ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకి చక్కగా ప్రతి వీధిలోనే ఒక వినాయకుడిని పెట్టి చక్కగా గణపతి పూజ చేసుకుంటారు. ఆ పూజ చేసుకునే వాళ్ళకు కూడా కాంపిటీషన్ అది లేకుండా చేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పి నా ఉద్దేశం. అందరికీ హ్యాపీ వినాయక చవితి. బాయ్.